0: అబక బిడగొట్టగాసేనా ఈ గవతనేగ వారు వారింటి పట్ల వారి నానా నా మారు నా గోత నా మారు అధికారి సర్కార్ మనా పలాసే నాయ్
1: నామారు గోత సునకాయో నా నామారు గోత సునా నామారు గోత

బంద కట్టు ఏమనుకున్నావా? మమ్ము కొడు దక్కివి మమ్ము కొడు మధ్యగిరి మొత కొడుతుంది తల తల అరే జూ బాబు జూ తడి దియా తడి దియా పార.